సాధ దోష కళ్ళు దోష తండ్రి దోష కుట్టి దోష రామ దోష మళ్ళీ దోష తండ్రి దోష మడ దోష క్యారెట్ దోష బీట్ దోష క్యాబేజ్ దోష కర్మ దోష బొమ్మె దోష కుల దోష తమిళ పుట్టి ఈ దోష మైదా దోష నాన దోష అడ దోష పొట్టి దోష మీసు దోష పల్లె దోష పేపర్ దోష ఆన్లైన్ దోష రాకెట్ దోష పచ్చడి దోష గోధుమ దోష తక్కాడి దోష రబ్బర్ దోష పుదీనా దోష ఉప్పు ముళ్ళు కీర దోష దోష